0: நிகழ்ச்சிகள் பற்றிய விவரம் அறிந்தோம்.
1: மனிதர்களுக்கு உண்ண, உடுக்க, உறங்க கொடையாகின்றன. விலங்குகளுக்கு வாழ்விடமாகின்றன. பல்லுயிர் பெருக உதவுகின்றன. பருவநிலை மாற்றத்தை எதிர்கொண்டு காக்கின்றன. கரியமிலம் கொண்டு பிராணவாயு தருகின்றன. இத்தனை தரும் மரங்கள் நம்மிடம் வேண்டுவது சிறிது அக்கறை மட்டுமே. மரங்கள் வளர்ப்போம், மழை பெறுவோம், சூழல் வளம் காப்போம். அக்கறையுடன் சொல்வது உங்கள் ஆகாஷ்வாணி சென்னை.
2: Happy birthday to you.
3: அப்பா, எனக்கு என்ன gift வாங்கிட்டு வந்திருக்கீங்க?
4: நீயே பாருமா.
5: Hey, wow! நிறைய கதை books இருக்கு.
3: Thanks, பா.
6: என்னங்க, குழந்தைக்கு books போய் gift வாங்கி தந்திருக்கீங்க?
4: இல்லம்மா, மற்ற கிஃப்ட்ஸ்லாம் கொஞ்ச நாளைக்கு தான் சந்தோஷத்தை கொடுக்கும். ஆனால் புக்ஸ் படிக்கிறதால கிடைக்கிற விஷயங்கள் அவளை லைஃப் ஃபுல்லாக சந்தோஷமாக வச்சிருக்கும். அதுவும் சின்ன வயசுலேயே புத்தகங்கள் படிக்கிற பழக்கத்தை கற்றுக் கொடுத்தா அவங்க வாழ்க்கை நல்லா இருக்குமா?
6: ஆமாங்க, நீங்கள் சொல்றதும் சரிதான். புத்தகங்களை படிக்கிறதுல மட்டும் இல்லை, மற்றவங்களுக்கு கொடுக்கறதுலையும் சந்தோஷம் இருக்குல்ல.
7: கதைகளை கேட்டோம் வானொலியில் அன்று,
8: பின்னர் வந்தது கேளிக்கையில் ஒரு புரட்சி,
7: மூலை முடுக்கெல்லாம் தொலைக்காட்சி.
8: இந்த கதையில் மாற்றம் இல்லை,
7: நடையில் மட்டும் வந்தது ஒரு புதிய மாற்றம்.
8: நாம் கேட்டும் பார்த்தும் ரசித்த கதைகளை டிஜிட்டலில் இன்று ரசிக்க
7: இப்போதே டவுன்லோட் செய்வோம் வேவ்ஸ் ஓடிடி ஆப்பை.
8: இலவசமாக கண்டுகளிப்போம்.
0: நேர்களை, நீங்கள் கேட்டுக்கொண்டு இருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் மொபைல் ஆப்பிலும் கேட்டு ரசிக்கலாம். கேட்டுக்கொண்டு இருக்கும் 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்ட் அலைவரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கு செய்திகள்.
1: ஆகாஷவாணி வார்த்தலு சதுவுதோந்தி ఎంట్రపాటి మాధవిలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
9: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
1: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం

లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్రా టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం 5వ భాగం, ఇందులో భాగంగా ఉద్యోగ పర్వం, శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమాన్ని ముందుగా వి. రామకృష్ణ గానం చేసిన ఈ భక్తి గీతంతో ప్రారంభించుకుందామా?

0: భక్తిగీతమనంతరం కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం 5వ భాగం ఉద్యోగ పర్వం శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం విందామా.
1: పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి మత్స్యదేశ రాజధాని అయిన ఉపప్లావ్యంలో విరాట్రాజు వద్ద ఉన్నారు. వారి రాజ్యభాగం వారికి దక్కాలి. దానికోసం చేసిన ప్రయత్నాల గురించి చెప్పినది ఉద్యోగ పర్వం. ఉద్యోగమంటే ప్రయత్నమని అర్థం. ఆంధ్ర మహాభారతంలో ఈ ఉద్యోగ పర్వాన్ని వ్రాసిన వారు కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. ఆయన గొప్ప శిల్పి. పాత్ర

క్షేత్రంలోనూ రసపోషణలోనూ సిద్ధహస్తుడు. ఈ పర్వంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి అత్యద్భుతం. ముత్తరాభిమంజల వివాహానంతరం ఒకనాడు ధర్మజుని సమక్షంలో సమావేశమైన బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు, పాండవులు పడిన పాటలు మీకు తెలుసును, ఇప్పుడు వారి రాజ్యభాగం వారు పొందాలి, దానికేమి చేయాలో నిర్ణయించే ముందు హస్తినాపురి వారి అభిప్రాయం తెలుసుకోవటం అవసరం, దానికై తగిన దూతను పంపాలి అని తన ఉద్దేశం చెప్పాడు. పాండవుల మామగారైన ద్రుపద మహారాజు బలవంతుడు, సహాయ సంపన్నుడు అయిన సుయోధనుడు రాజ్యం పంచి ఇవ్వడు, యుద్ధం తప్పదు, సహాయానికి పిలవదగిన రాజులనందరినీ పిలవాలి, దుర్యోధనుడు కూడా ఆ ప్రయత్నంలో ఉంటాడు, అందువలన ముందుగా మేల్కొనటం మంచిది, ఇక దూత విషయమంటారా, మా పురోహితుని పంపించవచ్చును అన్నాడు. అందరూ అదే మంచిదన్నారు. పాండవులు తమకు అనుకూలమైన రాజుల కడకు దూతలను పంపించారు. సుయోధనుడు కూడా యుద్ధ సన్నద్ధుడై తన బంధుమిత్ర రాజలోకాన్ని రావించాడు. గోపాలదేవుని సహాయార్థం తానే స్వయంగా వెళ్ళాడు. అదే సమయానికి అర్జునుడు వెళ్ళాడు. కృష్ణుడు సైన్యాన్ని రెండు భాగాలు చేశాడు. 10,000 నారాయణ గోపాలరు ఒకవైపు, తానొకవైపు. వారు యుద్ధం చేస్తారు. తాను ఆయుధం పట్టడు, యుద్ధం చెయ్యడు. అర్జునుడు గోవిందుని కోరుకుని తనకు సార్థ్యం చేయమని ప్రార్థించాడు. బలరాముడు ఎవరిలోనూ కలియలేదు, తటస్థంగా ఉన్నాడు. కృతవర్మ ఒక అక్షోణీ సైన్యంతో కురుపతి పక్షం చేరాడు. నకుల సహదేవుల మేనమామ శల్యుడు సర్వసైన్యంతో పాండవపక్షానికి వస్తూ ఉండగా దారిలో దుర్యోధనుడు కపటోపాయంతో తన వైపు త్రిప్పుకున్నాడు. అది వినిన ధర్మరాజు, కౌరవపక్షంలో చేరిన మీకు కర్ణసారథ్యం కర్తవ్యమవుతుంది, అప్పుడు మీరు కర్ణుని కలతపరచి అర్జునుని రక్షించి మాకు సహాయపడండి అని ప్రార్థించగా శల్యుడు ఒప్పుకున్నాడు. పాండవులకు 7 అక్షోహిణుల సైన్యం సమకూడింది. కౌరవులది 11 అక్షోహిణుల సైన్యం. మరొకవైపు సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజీ కుదరకపోయినా రాయబారాలు తప్పవు, అది రాజకీయం. ఆ రోజుల్లో విశ్వవిఖ్యాతిగాంచిన రాజకీయ ధురంధరులు 4, భీష్ముడు, విదురుడు, శ్రీకృష్ణుడు, ధర్మజుడు. వారిలో యుధిష్ఠరుడు మిగిలిన 3 మించినవాడు. సమయానుకూలంగా ఎత్తులు వేయట్లో అతనికి అతడే సాటి. అందుకనే వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి ఎల్లవాదలు అధర్మము నీపై బెట్టునంతకున్ వెనడును కానడున్ పిదపనీకును నాకు మరల్పశిక్షమే అని సంజయుడు దృతాక్షునితో అంటాడు. ద్రుపదని పురోహితుడు హస్తనకు వచ్చి పాండవుల రాజ్యభాగం వారికి ఇయ్యవలెనని, బలవద్విరోధం మంచిది కాదని చెప్పి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, నీవు పోయి వాసుదేవ సహితంగా పాండవులను చూచి ఏ విధంగా మాట్లాడితే క్రోధ విద్వేష విషాదాలు మాని వారు ప్రశాంతచిత్తులవుతారో ఆ విధంగా మాట్లాడి ధర్మరాజు కయ్యం లేకుండా నెయ్యం పాటించున్నట్లు శాంతి ప్రకారం కార్యం సాధించుకుని రమ్మన్నాడు. సంజయుడు ఉపప్లావ్యం వచ్చి మొదట వాసుదేవార్జునులను చూచి మర్నాడు కృష్ణునితోనూ తమ్ములతోనూ బంధుమిత్రుల పరివారంతోనూ కొలువున్న ధర్మతనయుని దర్శించి ఉభయకుశల ప్రసంగానంతరం అతనితో ఈ విధంగా విన్నవించాడు. ధర్మజ, మీరు ధర్మవర్తనులు, శాంతమూర్తులు. నిష్కళంకమైన చంద్రవంశమునకు దుష్ట దుర్యోధను వలన వచ్చిన మచ్చను నీవే పోగొట్టగలవు. యుద్ధం వలన బంధునాశనం తప్పదు. నీవంటి పుణ్యమూర్తి చరిత్ర హింసా కళంకితం కారాదు. కౌరవు రాజ్యభాగం ఇయ్యకపోతే సాధుజీవులైన మీకు రక్తాన్నం కంటే భిక్షాన్నం మేలు అన్నాడు. దానికి ధర్మనందనుడు, సంజయ, కజ్యం లేకుండా కార్యసిద్ధి అయితే కాదనే వెర్రివాడుంటాడా? మాకు కుడుమిచ్చి మీరు రక్క తీసుకోండి అంటే పొందు కుదురుతుందా? యుద్ధం క్షత్రియధర్మం కాదా? వంశదూషకులను, లోకకంటకులను నిర్మీలించుట హింస అనిపించుకుంటుందా? మనకి వితర్కాలెందుకు? ధర్మాధర్మాలు, కర్తవ్యాకర్తవ్యాలు నిర్ణయించేవాడు వాసుదేవుడున్నాడు. ఇతని శాసనం మనకి శిరోధార్యం అని సమాధానమిచ్చాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధనుడు దుర్మదుడు, ధృతరాష్ట్రుడు కొడుకులను కాదని స్వతంత్రించలేడు. వారు ఇయ్యకపోతే వీరు తమ తండ్రి పాలు కోసం దండెత్తితే ద్రోహమా? నీవు చెప్పిన నీతులు, ధర్మాలు కౌరవులకు చెప్పవలదా? ఈ సంధి సాధ్యం కాదు. అయినా పాండవులను సమాధానపరిచి నేనే స్వయంగా కౌరవులకు నచ్చజెప్పటకు వస్తాను అన్నాడు. అది విని సంజయుడు తిరుగు ప్రయాణానికి సెలవు తీసుకున్న చుండగా ధర్మరాజు అతనితో, అర్ధరాజ్యం కాకపోతే కనీసం 5 అంటే మాకంది, వారణావతం, కుశస్థలం, వృకస్థలం, మరొకటి ఏదైనా సరే ఇస్తే మాకు 5 నిలువు నీడ ఉంటుందని మా అయ్యతో చెప్పు అన్నాడు. ఆ సాయంకాలానికి కరిపురికి చేరిన సంజయుడు ధృతరాష్ట్రుని అతని మందిరంలో దర్శించి, కొడుకులు నదుపులో పెట్టుకోలేని నిన్ను ప్రజలు తిట్టిపోస్తుంటే వినలేకపోతున్నావు,
జూదమాడినప్పుడు జరిగిన దుర్నయాలను సహించి సాగనిచ్చావు. అది కొంపకు చిచ్చు పెట్టింది.

రామతనయుడు మెత్తని పులి, సాధురేగితే తలపలమున కాని నిలువదు, ప్రయాణపబడలకిచ్చే నా శరీరము మనస్సు స్వాధీనంలో లేవు, రేపు సవిస్తరంగా మనవి చేస్తాను అని వెళ్ళిపోయాడు. 5 ఊళ్ళు అడుగుట్లో స్థూల దృష్టికి యుధిష్ఠిరుని మంచితనం కనిపించినా సూక్ష్మదృష్టికి అతని రాజకీయత గోచరిస్తుంది. మాకంది, వారణావతం పాంచాల రాజ్యంలోనివి. ద్రుపదం నుండి లాగుకొని ద్రోణుడు కౌరవులు అనుభవిస్తున్నారు. కుశస్థలి కర్ణుడు యాదవుల నుండి లాగుకొన్నది. వృకస్థలి హస్తినకు ఒకరోజు విడుదల ఉంది, పరులకిస్తే పక్కలో బల్యమవుతుంది. అందువలన ఈ గ్రామంలో నీరని తెలిసి కూడా స్వపక్షమునకు ఉత్సాహము, పరపక్షమునకు నిరుత్సాహము కలిగించుటకు ధర్మరాజు వేసిన రాజకీయపు టెత్తు ఇది. ఆ రాత్రి భయాందోళనతో ధృతరాష్ట్రునికి నిద్రపట్టలేదు. వీరుని నీతిబోధతోనూ సనత్సుజాతముని చేసిన పరమార్థబోధతోనూ తెల్లవారింది. ధృతరాష్ట్రుని సభలో సంజయుడు ఉపప్లావ్యపు సంగతులు సమగ్రంగా చెప్పి తాను విడిగా సందర్శించినప్పుడు కృష్ణార్జునులన్న మాటలు కూడా తూచా తప్పకుండా వినిపించాడు. భీష్మద్రోణులు నరనారాయణుల గురించి చెప్పి వారే దుష్టనిగ్రహ నిమిత్తం కృష్ణార్జునులుగా అవతరించారని, అర్జునుని మించిన విలుకాడు లేడని, వారితో విరోధం ప్రాణాంతకమని, పాండవులకు రాజ్యం పంచిచ్చి సంధి చేసుకున్నట శ్రేయస్కరమని తండ్రి కొడుకులకు చెప్పారు. కర్ణుడు కాదన్నాడు. ధృతరాష్ట్రుడు ఇదేమీ విననట్లు సంజయుని వైపు తిరిగి, ఇక్కడ ఇంత సైన్యం ఉందని ధర్మరాజుకు తెలియదా? అతని ధైర్యమేమిటి? ఎవరిని తీసుకుని మన పైకి దండెత్తి రాగలడు అని అడిగాడు. ఆ ప్రశ్నలకు ఆశ్చర్యపడి నిశ్చేష్టుడైన సంజయుడు కొంతవడిగా తేరుకుని పాండవవాహినిలోని అతిరథ మహారాజులను పేరు పేరున పేర్కొని వారందరి తోడ్పాటుతోనూ, బక విధ్వంసి జటాసురాంతకు హిడింబ ప్రాణపారేణు కీచక నిర్మూలన కేళిలోలు సమరోత్సాహైక శీల ప్రవర్తకు నాగాయుత సామ్యకీర్తిత బలోదగ్రున్ ప్రతివ్యూహదాహకు భీమంగొని వచ్చు ధర్మజుడు బాహాటోపముంజూపగన్ అట మిన్నందిన ఎట్టివాని పొడవెంతన్నట్లు పాలాక్షు నెక్కటి కయ్యమ్మునగన్న ఫల్గును భుజాగర్వంబులెక్కించుట అంతటి వానింగొని ధర్మసూతి సమరోత్సాహమ్మమై ఎత్తి వచ్చుటకు గొంకునే వీపు సక్కనయ్య నిల్చుంగాక నీ సైన్యముల్ నకులు సహదేవుగొని ధర్మనందనుండు మనసి కౌరవ బలముల ముట్టి కొనగదలచి తరివేచి వచ్చుట ధరణినాథ సింగముల బట్టి వేటాడు భంగి కాదేకే అదీనుగాక సకల భువనములు అరచేతికి తేరంజాలు నట్టి ధీమంతుడు దేవకి కొడుకుగలడు ధర్మజునికి ఆ తండెత్తిరాక నిలుచుని అధిపాక అని సమాధానమిచ్చాడు. ధృతరాష్ట్రుడు భీమసేనాదుల బలపరాక్రమాదులు తలచి దుఃఖించి ధర్మరాజుతో సంధి చేసుకుమని కొడుకుని మందలించాడు. దుర్యోధనుడు తండ్రితో స్వపక్షవీరుల సామర్థ్యము, తన బలశౌర్యాలు చెప్పి పాండవాభిమానం చేత ఎవరైనా సహకరించకపోయినా తానొక్కడే కన్న సహాయంతో కౌంతేయులను నిగ్రహించగలనని సంధి కుదరదన్నాడు. రాధేయుడు రాజరాజును సమర్థించాడు. గాంగేయుడు కర్ణుని నిందించాడు. భీష్ముడు తెగునంత వరకు యుద్ధమునకు రానని శపథం చేసి కర్ణుడు అస్త్రసాంజనం చేశాడు. సభ ముగిసింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, సంజయుడు మిగిలారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు, పాండవుల బలమంతా వాసుదేవుడే. ఆయన సుదర్శన చక్రం నిజమాయాబలమున పాండవుల సర్వ సమర సాధనాలలోనూ సూక్ష్మ వ్యాపి అయి నిలచి వారికి విజయం కలిగిస్తుంది అని చెప్పి వాసుదేవతత్వాన్ని వెల్లడించాడు. ఉపప్లావ్యంలో యుధిష్ఠరుడు తమ్ములతోనూ ద్రౌపదితోనూ దామోదిని దర్శించి, ఆపద గడవం వెట్టగా ఓపి శుభం బైన దాని నొడగుర్పగా మాకీ పుట్టుబునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనయ మహాత్మ, మేము నీ కొడుకుల వంటి వారము, మా ప్రవర్తన పాప పంకిలం కాకుండా రక్షించు. మొన్న సంజయుని మాటలు విన్నాం కదా, కొడుకుల్లో కలిసిపోయి మా పెదనాన్న రాజ్యం పంచిపెట్టడని తేలింది. యుద్ధం తప్పదు, నేను చాలలేక కాదు, నెత్తురు కూడా తినలేను, బంధువత మహాపాతకాన్ని భరించలేను. నీవేలాగైనా సంధి కుదర్చాలి. క్రూరులైన కౌరవుల కడకు నిన్ను పంపటమంటేనే భయంగా ఉంది, ఒంటరిగా వెళ్లకు. అక్కడ ఉన్న కృతవర్మ మనవాడే కదా, సాత్వికని వెంటబెట్టుకుని వెళ్ళు అని ప్రార్థించాడు. కృష్ణుడు, బావా, అట్లెప్పుడూ సందేహింపకు. నేను నిజంగా కోపిస్తే నన్ను ఎదుర్కొనేవాడు ఒక్కడు కూడా లేడక్కడ. న్యాయమార్గమేమని కర్ణత్రయము కలిగిన సుయోధనుడు సంధి సాగనిస్తాడా అనే సంశయమే కానీ నాకు మరొకటి లేదు. అయినను పోయి రావలయ్యు హస్తినకు. అక్కడ సంధిమాట ఏమైనా శత్రురాజుల బలాబలాలు చూడవచ్చును. మీ విధానము, వారి సమాధానము పెద్దలకి, సమస్త ప్రజలకు తెలుస్తుంది అని తక్కిన వారి అభిప్రాయాలు విని వారిని అనునయించి చక్రగదాది సాధనాలతో సాత్వికను వెంటబెట్టుకుని హస్తినాపురానికి

0: ప్రయాణమయ్యాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు కృష్ణునకు స్వాగత సత్కారాలు జరిపించమని, రథగజ తురగ రత్నభూషణ దాసి నివహమును కంజాక్షను కానుగా ఇస్తానన్నాడు. ఇటువంటి లంచాలకి గోవిందుడు లొంగడు. ఆయనకు పంచప్రాణాలు పాండవులు, వారికి రాజ్యభాగం ఇస్తే సంతోషిస్తాడు అన్నాడు విదురుడు. దుర్యోధనుడు కలిగించుకుని, రాజ్యం పంచయ్యవను సరికదా, వచ్చిన కృష్ణుని ఇక్కడ కట్టి పడవేస్తాను, దానితో పాండవులు కోరలు తీసిన పాములవుతారు అన్నాడు. అది వినలేక, నీకు పోగాలను దాపురించి దుర్బుద్ధులు పుడుతున్నాయి అని అతన్ని నిందించారు ధృతరాష్ట్ర భీష్ములు. అంబుజాక్షుడు సాత్యకితో హస్తినాపురం చేరుకున్నాడు. స్వాగత సత్కారాలు అందుకొని పెద్దలను పిన్నలను గౌరవాదాలతో పలకరించి కుంతి విదురులను చూచి విదురుడు విందుకు పిలిస్తే ఒప్పుకుని దుర్యోధను మందిరానికి వెళ్ళాడు. కురురాజు తన వారందరితోనూ పేరోలకమున్నాడు. కృష్ణుని స్వాగతించి ఉచితజనాశీనుని చేసి సరస్సల్లాపలు సాగిస్తూ తన ఇంట భోజనం చేయమన్నాడు. దూతలు వచ్చిన పని నెరవేరకుండా కుడువరాదు. పగవారింట కుడిచినది అమృతమైన అనుమానంగా ఉంటుంది. పాండవులు నా ప్రాణాలు, ప్రాణాలకు ఎగ్గు చేసిన వారు శత్రువులు, కావున ఇక్కడ తినరాదు, విదురుని ఇంటికి వెడతాను అని దుర్యోధనుతో చెప్పి కృష్ణుడు ఆ రాత్రి విదురుని ఇంటి గడిపాడు. విందు సమయంలో విదురుడు అక్కడ పరిస్థితులన్నీ కృష్ణుకు చెప్పి, కౌరవులు కొరకరాని కొయ్యలు, తానే గెలుస్తాననే భీమాతో సుయోధనుడున్నాడు, వారు నీ మాట వినరు, పైగా కీడు చేస్తారు, నీ ప్రభావ పరుషాలు నేను ఎరుగుదును, అయినా నీ మీది భక్తితో చెబుతున్నాను, నీవక్కడికి వెళ్ళటం మంచిది కాదు అన్నాడు. కృష్ణుడది విని, నీవు చెప్పినదంతా నిజమే, ఇప్పుడు నేను కలిగించుకోకపోతే అన్నదమ్ములు కొట్టుకుని చస్తుంటే ఆప్తుడైన కృష్ణుడు వారించక ఊరుకున్నాడని నలుగురు నన్నాడి పోసుకుంటారు, నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను, వినకపోతే వారే చెడిపోతారు అని విదురుని సమాధానపరిచాడు. విదురుడు కృష్ణభక్తుడు, ధృతరాష్ట్రునకు తమ్ముడు, మంత్రి, ఆంతరంగికుడు. కృష్ణుడు భక్తవత్సలుడు, పాండవ దూత. విదురుని విందు వలన భక్తుని అనుగ్రహించినట్టు అవుతుంది, కౌరవ రహస్యాలు తెలుసుకోవచ్చును కూడా. పోతే దుర్యోధనుడు ఏదో దుండగం చేయక మానడు. ఆ జరిగేదేదో అతని మందిరంలో కాక నిండు సభలో జరిగితే దుర్యోధనుడి దుర్బుద్ధి అందరికీ వెల్లడవుతుంది. తన భక్తులైన పుణ్యపురుషులు తన విశ్వరూపాన్ని దర్శించి తరించుటకు అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విదురుడు ముందుగా పిలిచాడు. విదురుని ఇంట విందుకు అంగీకరించి దుర్యోధనుడి పిలుపు కాదనటలో కృష్ణుని ఆంతర్యం ఇది. కౌరవ సభ కిటకిటలాడుతోంది. తన కిరువైపుల గాంధారి విదురులతో ధృతరాష్ట్రుడు సింహాసనాసీనుడయ్యాడు. భీష్మ బాహిలకాది కురువృద్ధులు, ద్రోణ కుపాచార్య అశ్వత్థామాది గురువర్గము, కర్ణ శోభల సైంధవాది దొరలు, దుర్యోధనాది కురుకుమార శతకము, రణసహాయార్థం వచ్చిన రాజలోకము, జమదగ్ని నారదాది మహర్షులు పద్మాక్షుని పలుకలు వినాలని కుతూహలంతో కూర్చున్నారు. సభంతా వింజిమాకిడినట్లుంది. మేఘశ్యాముడు మేఘగంభీర స్వరంతో చిరునవ్వుతో ప్రారంభించాడు. మామా, ధృతరాష్ట్ర మహారాజా, నీవెరుగని ధర్మం లేదు. నీకు నీ కొడుకులొకటి, నీ తమ్ముని కొడుకులొకటి కాదు. భరతకులంబు ధర్మమును పాడియు సత్యము పొత్తు పెంపును గరుణయు గల్గియుండునగాను తిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ ఎనుగు తమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమమిప్పుడు తప్పనేటికిన్. ఈ వంశానికంతకీ నీవు కుదురు. ఇందులో ఎవరు ఎలా ప్రవర్తించినా ఆ మంచి చెడులు చివరకు నీకే సంక్రమిస్తాయి.
1: కౌరవ పాండవుల్ తెరగుగై కొని శాంతత బొందియున్కి మేలు ఆరయ నాకు నీకు కులమంతకు ఈ నృపకోటికి ఉర్వికిన్ పూరితమైన ఇంతకును పుట్టు మహాపద కావునన్ ధరిత్రీ రమణాగ్రగణ్య గణుతించి అవశ్యము పొందునర్పవేహే.
0: యుద్ధంలో ఎవరు మరణించినా ఆ దుఃఖం నీది కాదా? కౌరవ పాండవులు క్షీరనీరన్యాయంగా కలిసి ఉంటే అందరూ ఆనందిస్తారు. ఇరుతెగలకు సంధి కుదిర్చి సమస్త రాజలోకాన్ని రక్షించు. నీ తమ్ముని బిడ్డలు ధర్మాత్ములు, అందు అజాతశత్రుడు పరమశాంతమూర్తి. వారు తమ తండ్రి పాలు పంచి ఇమ్మన్నారు, లేదా ఐదుగురికి ఐదు ఊళ్ళేనా ఇమ్మన్నారు. నీకు ఏది ధర్మముని తోస్తే అది చెయ్యి.
1: వారలు శాంతసూరులు భవచ్చరణములు కొల్వబూనియున్నారు అటుగాక మీకది మనంబునక ప్రియమేని ఇంతకున్ పోరికి వచ్చుచుండుదురు భూవరా రెండు తెరంగులందు నీకారయ పద్యమేది యగు అవ్విధమేర్పడ నిశ్చయింపుమహ.
0: సారసాక్షుని మాటలు విన్న సదస్సులందరూ పులకితగాత్రులై నివ్వెరపోయారు. నారదాది మహర్షులు కొన్ని పురాణ కథలు చెప్పి పురుషోత్తముని హితోపదేశం శ్రేయస్కరమని బోధిస్తారు. సుయోధుడు వినడు. ధృతరాష్ట్రుని కోరికపై కృష్ణుడు నచ్చకపోతే అందరూ నన్నెందుకు నిందిస్తారు? నా తప్పేమీ లేదు. ధర్మరాజు జోదమాడే రాజ్యం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఇమ్మంటే ఎవడిస్తాడు అని జవాబిచ్చాడు.

0: కృష్ణుడు కించిత్ కోపంతో, ఏమిటి నీ ఎందు తప్పేలేదా? విషాన్నం పెట్టడం, త్రాళ్లతో కట్టి నీటిలో త్రోయించటం, పాములచే కనిపించటం, లాక్షాగృహ దహనం నీ తప్పులు కావా? అన్నదమ్ములు జోదాలాడి భార్యను రచ్చకెచ్చి బట్టలు ఉలిపించిన వారు నీవు కాక మరొకరెవరైనా ఉన్నారా? చూపించు. అవన్నీ సహించి పాండవులు నీ పొందు కోరుతున్నారు. అది వద్దనడం శ్రీరామ్ మోకాలుడ్డుట. ఇప్పుడు మా హితోక్తుడు నీవు వినకపోతే రేపు యుద్ధంలో నీ మొర వినేవాడు ఉండడు, జాగ్రత్త అని దుర్యోధను హెచ్చరించాడు. గాంధారి కొడుకుని చేరదీసి, నాయన, మొదటి నుండి భరతవంశంలో కనిష్ఠులే రాజ్యం చేస్తూ వచ్చారు. మీ తండ్రి సింహాసనం మీద కూర్చున్నది నమ్మమాత్రపు రాజుగానే, సర్వము పాండురాజ్యం నిర్వహించాడు. ఈ వృద్ధాచారాన్ని బట్టి చూస్తే ధర్మరాజు రాజు కావటంలో తప్పు లేదు. పోరాడి పూర్తిగా గెలుచుకునే శక్తి ఉండి కూడా బంధుక్షయానికి జంకి వారి సంధి కోరుకుంటున్నారు. అట్టి ధార్మికుల ముందు ఫాలాక్షుడు కూడా నిలవలేడు. సంధి చేసుకుని సుఖించమని బతిమాలింది. తండ్రి శతవిధాలు నూరిపోశాడు. తాత భీష్ముడు, గురువు ద్రోణుడు కూడా నయానా భయానా చెప్పి చూశారు. ఎవరంత చెప్పినా దుర్యోధను వినలేదు. పాండవులకు వాడి సూదమన మోపిన నేల కూడా ఇయ్యను, యుద్ధంలో గెలిచిన వారే రాజ్యం చేస్తారు అని సభ విడిచి వెళ్లిపోయాడు. తన మిత్రులతో కలిసి పాండవదూతను బంధించపోయాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూప ప్రదర్శనతో దుష్టచతుష్టయాన్ని విఫల ప్రయత్నం చేసి పెద్దల యొక్క సెలవు తీసుకుని కుంతీదేవితో జరిగిందంతా చెప్పి ఆమె కొడుకులకిచ్చిన సందేశం విని తిరిగి వెడుతూ కర్ణుని తనతో కొంత దూరం తీసుకుని వెళ్లి అతని జన్మరహస్యం తెలియపరిచి, నీవు కౌంతేయుడువు, తమ్ములైన పాండవులతో కలిసి రాజ్యాన్ని పాలించుకో, ద్రౌపది కూడా నిన్ను ఆరోభర్తిగా స్వీకరిస్తుంది అని బోధించాడు. కర్ణుడు, దేవకీనందన, నా జన్మవృత్తాంతం ఇదివరకే కర్ణాకర్ణిగా కొంత విన్నాను. పెంచిన వారిని, నమ్ముకున్న రారాజుని విడిచి రాలేను. నీ సహాయంతో పాండవులు గెలుస్తారని నాకు తెలుసు. ధార్మికుడైన ధర్మరాజే రాజ్యపాలన కర్హుడు. నేను అన్ననే తెలిస్తే అతడు రాజ్యం చెయ్యడు. అందువలన ఈ విషయం చాలా రహస్యంగా ఉంచు, నీ మాట కాదన్నందుకు క్షమించు అని సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత కుంతి కూడా తమ్ములను కలిసి ఉండమని కర్ణుని రహస్యంగా కోరింది. అతను సమ్మతించక అర్జునుడు తప్ప తక్కిన నలుగురు చేజెక్కినా చంపనని కుంతికి వరమిచ్చాడు. సంధి ప్రయత్నాలు ఫలించలేదు. సమర ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కౌరవేశ్వరుడు తన సర్వ సైన్యానికి అధ్యక్షునిగా భీష్ముని అభిషేకించాడు. పాండవుల సర్వసేనా నాయకుడు దృష్టజుమ్నుడు. మొత్తం 18 మీద అక్షౌహిణుల సైన్యం. యుద్ధానికి బయలుదేరుతూ దుర్యోధనుడు తల్లికి నమస్కరించి తనకు జయం కలగాలని ఆశీర్వదించమన్నాడు. ఆ మహాపతివ్రత ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం జయిస్తుందని దీవించి పంపింది.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం 5వ భాగం ఉద్యోగ పర్వం శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం విన్నాం కదా.
2: నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను.
3: ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని
2: నేను శాంతి దూతనై చనుదించాను. మామా, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాశక్తులతో నిన్ను సేవించాలని వాంఛిస్తున్నాను. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నా.
3: ఆనాడు జూత సభలో వారంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం
4: నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అతులిష్టపడవయేదియు ఐదు మనిరి ఐదుగురకు

0: కావున ధర్మ సమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను, మీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు.
1: వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందము. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు, ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయింది.

0: நீ மௌனவிரதானிக்கு உத்வாசன செப்பக தப்பது. யுவராஜ, நீ தண்டி ஹிருதயంలో చెలరేగి தர்ம సంకర్షణ తిలకించావా. తమ్ముని బిడ్డలపై మమకారం, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు.
1: శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి ఒక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయభారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం.
0: విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తావు? ఏనాడు చేసుకున్న పాపము.
2: విన్న ఆ సంభాషణ శ్రీకృష్ణావతారం ఈ చిత్రంలోనిది.

శ్రోతలకు ముఖ్య గమనిక, దేశ ప్రజల సుస్థిర అభివృద్ధిని కాంక్షించే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో ఈరోజు మనం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. సామాన్య ప్రజానీకానికి లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత భీమా ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినది ఈ పథకం. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనివార్య కారణాల వల్ల దూరమైతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంలో చేరేందుకు 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఇప్పటికే ఎంతోమంది లభ్యం పొందుతున్న ఈ పథకంపై మరిన్ని వివరాలను https://financialservices.gov.indiaలో పొందగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో నేషనల్ టెక్నాలజీ డే జాతీయ సాంకేతిక దినోత్సవం ఈ అంశంపై కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఇవండి నేషనల్ టెక్నాలజీ డే విశేషాలు. మీకు నచ్చాయి కదూ? రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మధుర సమయం ఇంతటితో సమాప్తం. నమస్కారం.